0: పరిశుద్ధ పంపించిన కలిగిన అవకామానీరం మా పెరుగు
1: Movies, no man, man, man, poking, and he could have.